పొండ సరాధారే బాడా భోగ కరీ బాడే బాడా పొండ సరాధారే బాడా భోగ కరీ బాడే ఖాయి।